వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమాప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతీ నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్ధి శావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరంపిత, శ్రీ గణేష్ భగవాన్, సరస్వతి మాత, గురుజన్, సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్కే ఆజ్ఞా సే, మే ఆజ్ కే శ్రీ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజన్ శర్మ ఆప్ సబ్ కే లియే హార్దిక్ నమన్ ఔర్ అభినందన్ కర్తా హై. స్వీకార్ కీజియే. ఆప్ ఇస్ హాల్ మే హై, బాహర్ హై, కహీ భీ హై, తో ఇస్ శివ పురాణ కా అమృతమయ బాణీ కో శూన్యే కే లియే శ్రవణ కర్నే కే లియే ఆప్ కటిబద్ధ హో జాయే, అధిష్టాన్ మే బైఠ లీజియే, సంకల్ప మే రహియే. ఐసా సమయ ఐసా అవసర్ బార్ బార్ నహీ ఆతా హై. ये मरणशील जिंदगी में हम कहीं भी है, ऐसा अमृत रूपी वाणी को श्रवण करने से करोड़ों योनि के पाप से हम

జై బలి బ్రహ్మ విష్ణు మహేశ్వరికి జై. సో దేర్ వాస్ ద ప్రిపరేషన్. సో విష్ణు ఆల్రెడీ స్నాచ్ ద కృష్ణ కవచ్. హీ డిమాండెడ్ అండ్ ద దానవ్ శంఖచూడ్ గేవ్ ద కృష్ణ కవచ్. అండ్ ఆఫ్టర్ గివింగ్ ద కృష్ణ కవచ్, ద దానవ్ డిమోన్ శంఖచూడ్ బికేమ్ వెరీ వీక్ అండ్ దెర్ ఇస్ స్టిల్ దెర్ ఇస్ అనదర్ పవర్. ద బ్యూటిఫుల్ పవర్ ఈజ్ ద పతివ్రత ధర్మ, ద ధర్మ ఫ్రమ్ ద తులసి. అండ్ హౌ క్యాన్ వీ స్నాచ్? దెన్ విష్ణు వాట్ హీ డిడ్ యూ క్యాన్ గెస్. హీ డిస్గైజ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిమోన్ అండ్ హీ హోల్డ్ ద కృష్ణ కవచ్ విత్ హిమ్ అండ్ హీ వెంట్ ద తులసీస్ హౌస్, తులసీస్ రూమ్ అండ్ హీ జస్ట్ గెట్ అప్ ఫ్రమ్ ద హిస్ వెహికల్ యాజ్ లైక్ అ డిమోన్ అండ్ డిమోన్ ద తులసీ ఆల్వేస్ వెన్ ద స్వామి కమ్స్ వెన్ హస్బెండ్ కమ్స్ వాట్ హ్యాపెన్స్ ద దే వెల్కమ్స్ విత్ హోలీ వాటర్స్ దే బాత్ దియర్ ఫీట్ and also give nice food and everything and she asks how it's going, how is your health, everything. And Vishnu just acted like, oh, I'm good, all right, there was a fight, that's a very heavy fight, but because of you still I'm alive, thank you darling, so you are great and without you I cannot live here. He's still as usual and there was a Krishna Kavach with him, so she didn't doubt anymore. And that's why later on that slowly Vishnu involved with her and there was a lot of intimacy and so many things and he involved, the Vishnu involved with the Tulasi. And when night finished overnight, then in the morning, that because he, Vishnu, already snatched the Shakti, the Patni Shakti, Pativrata, because she's now no more that Eka Patni Vrata. Or Eka Pati Vrata, that's finished, or it's over. And in the morning, Vishnu did not show any interest. So because he already, whatever,

గురుపదం మంత్రములం గురువాక్యం మోక్షములం గురుకృప. సద్గురుదేవ కీ జై. సో విదౌట్ గురుకృప, వెన్ యు గెట్ ఎ డౌట్, దెన్ యూ విల్ హ్యావ్ రెస్ట్లెస్ అండ్ యూ లాస్ట్ అగైన్ ఇన్ ద జంగల్ వేర్ యూ కాంట్ ఫైండ్ ఎనీ డైరెక్షన్ ఎనీమోర్. సో మర్సీ, దయా. సో దిస్ బ్యూటిఫుల్ painful era of the Eastern, we shall pray first for Mother Maria and for the Jesus, and we thanks them for their mercy, their blessings and their guidance. So my dear one, I think today is enough. Wish you all the best. God protect you, God bless you, be healthy and achieve your spiritual goal. And when God allows us or bless us, we will see again, here or there. Thank you. Bol Sri Deep Narayan Bhagwan ki jai. Satguru Swami Madhavanand ji Bhagwan ki. Satya Sanatan Dharma ki jai. ఓం శాంతి శాంతి శాంతి ఓం.